కనిగిరికి ఆకాశవాణి షిలాంగ్ భవన్ నమస్పి ఏక కుబోర్ ఉమంత్రి రంబాక మేఘాలయ కొనర్ కి సమ్మావుల ప్రియ పల్పా ఏక సైలోమ్ క కర్ఖనా స్నాక్ సైరండియా ఎరి హభోయ్ రంబంగ్ రిభోయ్ డిస్ట్రిక్ కుమ్క సెన్ జా మన్పన్ ఖలన్ ఏక యోక కొట్ జొంక కంపన్ మిక్ సైరండియా బర్క షాని కి నొంగ్ థాన్ జాన్ బనౌరి ఖిన్యాంగ్ హాగతిక థాన్ హభోయ్ కిరణ్ మిన్హిన్ క స్ని ఉల ఒంగ్ బాక్ రిభోయ్ క లొంగ్ కుమ్ క డోను జొంక కంపన్ మిక్ సైరండియా నల తన్ రాయ్ మేఘాలయ బట్ బక డిస్ట్రిక్ ల షిమ్ ఏక బంతా బొఖ్రావ్ బన్ పిన్ లొంగ్ ఏక మేఘాలయ కుమ్ క నొంగ్ బన్ మి సబ్ ఖన్యాంగ్ రిండియా కబ వన్ బ ఆర్ నా కి బ పిన్ మి బోన్ ఏ హా క పర్థై